ఉద్దార్ సీతల హంస పుఖయంగమ అది కోలా సవలే హమ్రో సంగమ సమతకార పరవ పార సంసై నమస్కార సీతల హంస పుఖయంగమ అది కోలా బదై సన్ను